ఎత్తగెనక్కిన ఓడా కరువలి గహిలి హంగిల గహిలి లంగటేనకం ఇందల గహిలి మగే అమ్మో ఏ కాలే మతకట మే సాత్తే మినిస్తూ ఉండ దిహా ఉండ బలాగన గిల్ల గల్పు బల హ్యాపీ.